గణపతి గణేష భగవానికి, బృందావన్ విహారి లాల్కి, ఉమాపతి మహాదేవకి, అండ్ టుగెదర్ మై డియర్ ఫ్రెండ్స్ లౌడ్ వాయిసెస్, సత్య సనాతన ధర్మకి సార్కి దంత వత్సకల్పంచికి జయ జయ సీతారామ ఆసనాసనీ చేయ.